ఆత్మవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యస్మిన్ సర్వం యతః సర్వం యః సర్వం సర్వదృక్ తథా సర్వభావ పదాతీతం బోధానందం స్మరామ్యహం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగవదక్రమో

రేడియో శాంతనం 90.4 FM. డౌన్లోడ్ అప్లికేషన్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ అండ్ ఎంజాయ్ యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్స్ అండ్ మ్యూజిక్.